కోటకు పోవాను నాము, ముటుకు మురియా ముండుంచిచ్చి వత్తేరి చందెకు పోగాను నాము, ముటుకు మురియా ముండుంచిచ్చి వత్తేరి చందెకు పోగాను నాము, వరితిరా అచ్చిదరే ఓటేకు పోవా మీను ఓటెకు పోవాను నాము.